0: Rest a while and run a mile with FunAsia Radio.
1: చిన్నతమ్ము పయన్ శిల్పం చెన్నై టు ధారావి టోటల్ గలిజి మచి మోదిన కాని కాలి గొలుసుడ పోల ఎన్న సీండి నాక పొంగువ ఎప్పల ఎంగల పారు ఊరుకుల తారుమారు తారుమారు ఆ ఎడే చలి.